కరాల బాల పట్టిక, కరాల బాల పట్టిక, దిమి దిమి దిమి ధన మృదంగ తుంగ మంగళ స్మ్రాంతకాంగ్భవాంతకం, స్మ్రాంతకం భవాంతకం మఖాంతకం తమంతకం తకం భజే, స్మృచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం తమంతకం చిదం భుజే.